0: దానిమి. ఓన్గే దుఃఖ వేదనా మమ హొందిన్ దానిమి. మిసర జాతీన్ గే అతిన్ ఓవున్ ముదా ఏ రటిన్ ఓన్వ పిట కరవా. సారవత్ విశాల దేశేకట కిరెన్ హా మీ పెనియన్ ఇతిరణ దేశేకట ఎనం కానాని వరుణ్ గే హా హీతి వరుణ్ గేద్ అమోరి వరుణ్ గే హా పెరేసి వరుణ్ గేద్ హీవి వరుణ్ గే హా జెబేసి వరుణ్ గే దేశయట ఓన్ పమునువాలీమ సదా మమ బెస ఆవేమి. ఎవిట మోసెస్ దేవియాన్ వహన్సేట కథాకొట ఎసే నాం మా ఇశ్రాయెల్ సెనగ వెత గొస్ నుబలాగే పియవరుణ్గే దేవియాన్ వహన్సే మా నుబలా వెత ఎవూ సేకై కీవిట ఓన్ ద ఉన్ వహన్సేగే నమ కుమక్దై మాగేన్ అసన కల మమ ఓన్ట కుమక్ కీవేమింద ఎసీయ. ఓన్ వహన్సే మోసెస్ట పిలుతురు దేమిన్ మమ వనాహి స్వయంభూ తెనన్ వహన్సే వెమి. స్వయంభూ తెనన్ వహన్సే ఒబ వెత మా ఎవూ సేకై నుబే ఇశ్రాయెల్ జనయాట కివ యుతుయై వదాల సేక. తవ దురటత్ ఓన్ వహన్సే మోసెస్ట కథా కరమిన్ మెసే వదాల సేక. ఆబ్రహం గే దివ్యాన్ వహన్సేద్ ఈషాక్ గే దివ్యాన్ వహన్సేద్ జాకొబ్ గే దివ్యాన్ వహన్సేద్ వన నుబలాగే పియవరుణ్ గే దేవి సమిధానన్ వహన్సే ఒబ వెత మా ఎవు సేకై కివ యుతుయ. సదహటమ మే మాగే నామయ వే మతు సియలు పరంపరావో మే నామయన్ మట ఆమంత్రణే కరాయి. దేవ వచనే నామ మెసేయ.
1: దేవియన్ వహన్సేట స్తోత్ర వేవా.
2: ఒపగే పిలుతురు సమితానో అనుకంపావెన్ హా దయావెన్ పరిపూర్ణ.